శూన్య లోనకున్నది. గిల్లి బిల్లిన రే పిల్లాన్ని అరుకుల చివ చివనా.